ఇప్పుడు మామే వాళ్ళకి ఇల్ల గ్యారంటీ, ఫ్రీ అవుడు ఫ్రీ అవుడు ఫ్రీ అవుడు మామే, ఓ కనవుకు ఇల్ల వారంటీ.

మోవియ నో వెనయ్య లవ్య వాటియ నీ మావయ్య డావియ మోవియ నో వెనయ్య లవ్.